0: ఆహా చూస్తే చేసింది బాగా అవసరం వెళ్తుంది. నేను మొత్తం ఆహా చూస్తే పెహదీ బాగా తెచ్చిన తప్పే తెచ్చ ఇచ్చాము జగడుకారి సత్యకి పూర్వ అపితమే కాదు సంవిధానిక నేను సార్ తమ అప్పుడు సంధానించలే సరస్సులి గణనావా ఫిర్యాదులు మేము దక్కిన లభ్యం అరే అపి గౌరవనీయ హాంసే సంధానించిన పరిధి దహస్ గణన దక్కుతు మేము సర్వజ్ఞ దాసే వందనామాని ఫిర్యాదుల నగరైతే ఐటీఎల్ సాంబుద్ వందన పూజా విశాఖలాపి నెరబీన సుధా ప్రవీణ మెసేజ్ ఏమకేమ త్వరణ హయాత్మకైన ప్రధాన త్వరణ తునత్ విశాఖ కళాపే పునర్వసయాత్మ చర్యల సుధాకర్ సుధానం కలిసి ఫిర్యాదుల మధ్య విద్యాలయ అసలు ఇవాగేమ సరణి బస్ నెవతు మాసలు సా అలుత్ బస్ నెవతు మాసలు జలంత త్వరణ తునత్ క్రియాత్మకం మించి అనాలి
1: సమీర కార్యోసంబపి సంబంధకరగతే మీ విశాఖలాపే సంబుద్ధి వందన విశాఖలాపే దెన్ జాతిక మట్టి మేము క్రియాత్మక వెడసరాన్ నడిది స్వాధీన రూపాయి లక్కడు గుదులి అయితే మాధ్య జాలయం ఎక్కడ ఎక్కదు అద మీ వెడసరాన అదవిత రక్ని పురాధీన గణన వక్ములుండే సార్థకత్వ ఉదిశ క్రియాత్మక రద్ది సమీర కార్యవసం హెసిట తురుతురు సమీపగలే విలావ సవస హతరాయి వినాడి పనస్ ఎకాయి